0: సారేగామా వన్ టూ త్రీ ఫోర్
1: సారేగామా మా సారేగంగా సరే మా మంగడేసా సారేగామా మా సారేగంగా సరే మా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా.
2: This is Talk 100.3.